బ్రహ్మజ్ఞానికి నిర్దిష్టమృతవర్షి బ్రహ్మజ్ఞానికి నిర్మల్ యుక్త నానక్ బ్రహ్మజ్ఞానిక బ్రహ్మధ్యాన బ్రహ్మజ్ఞానిక నై వినాశ బ్రహ్మజ్ఞాని పరోపకారు మహా బ్రహ్మజ్ఞాని లే తావత్ బంధ బ్రహ్మజ్ఞాని సుఫల ఫల నానక్ బ్రహ్మజ్ఞాని జపే సకల సంసార బ్రహ్మజ్ఞాని కే వసే ప్రసంగ బ్రహ్మజ్ఞాని కే నామ పరవార బ్రహ్మజ్ఞాని అమృత్యాగతం